0: All right, everybody. We're going to go ahead, igniters, and get ready to get this thing set up for automatic right after Brother Jack. So we're going to go ahead and get started on this and welcome igniters to the transition from Happy Lord's Day Asia to Happy Lord's Day. And Brother Jack's going to be the final one here on Ignite Radio. And then after that, we'll get into our pre-overnight Lord's Day program, which we have posted up there on Ignite Radio. So, igniters, we're set and ready to go. We hope all of you are set and ready to go. And we're excited. Hope all of you are excited. Brother Jack is set and ready to go. So, let's get ready to listen to Brother Jack. Happy Lord's Day, and away we go. Igniters, I'm excited. Let's get it going right now. Brother Jack, we got two green lights. Happy Lord's Day to you. The microphone is now yours. Please go right on ahead.
1: Good afternoon, good evening, and good morning to my dear igniters, my dear brothers and sisters. This is Jack Williams from Hyderabad, India. And on this Lord's Day, we are going to discuss on 1 John chapter 1. On 1 John chapter 1. So my dear igniters, my dear brothers and sisters, so first and foremost, I would like to thank each and everyone who are there in the online. And I would like to thank Sivu Cesare and Brother Kirk and Brother Paul for giving me this wonderful opportunity. And really appreciate your great love and really appreciate your great encouragement, because, you know, where we can develop by using this Ignite Radio, we can develop spiritually, because we can have chance to learn the word of God, and we have chance to hear the word of God, and we have chance to preach the word of God. So dear Ignatius, my dear brothers and sisters, so it's a very wonderful platform that God has given in nowadays to spread. So we are using to spread the New Testament doctrine. That's one of the best thing that we can learn from this Ignite Radio. So my dear Ignatius, my dear brothers and sisters, so please share this Ignite Radio to your friends, neighbors, relatives, families, and to your colleagues, and to your near and dears. So we're gonna learn today 1 John chapter 1 verse 1 to 10. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు ఈ యొక్క గొప్ప దినాన్ని మన యొక్క జీవితంలో ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవచ్చు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వినవచ్చు, అలాగే అవకాశం ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము వేరే వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈరోజు నేను ఆ యొక్క గొప్ప అవకాశం నాకు ఇచ్చిన శివసి సరే సరే సంఘానికి, అలాగే సోదరులు కిర్క్ గారికి, అలాగే సోదరులు పాల్ గారికి కూడా నేను వందనములు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ దినమున మనము యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి నుంచి చివరి వచనాల వరకు చూసుకుని ఈ యొక్క పాఠ్యాంశం, ఈ యొక్క లేఖనాలు మనకి ఏమని వివరిస్తున్నావు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మొదటగా మనము ఈ యొక్క వాక్య పట్టణం చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. సో లెట్ అస్ రీడ్ ద స్క్రిప్చర్ ఆఫ్ దిస్ వీక్, 1 John chapter 1 verse 1 to 10. I'm reading from NIV version. First I will read in English, and then I will read in Telugu. That which from the beginning, which we have heard, which we have seen with our own eyes, which we have looked at, our hands have touched, this we proclaim concerning the word of life. The life appeared when have seen it and testified to it, and we do proclaim to you the eternal life which was with the Father and has appeared to us. We proclaim to you what we have seen and heard, so that you also may have fellowship with us, and our fellowship is with Father and with Son Jesus Christ. We write to this, make your joy complete. This is the message we have heard from him and declared to you. God is light. In him there is no darkness at all. If we claim to have fellowship with him and yet walk in the darkness, we lie and do not live out the truth. But if we walk in the light as he in the light, we have fellowship with one another, and the blood of Jesus his son purifies us from all sin. If we claim to be without sin, we deceive ourselves and the truth is not in us. And if we confess our sins, he is faithful and just and will forgive us our sins and purify us from all unrighteousness. If we claim we have not sinned, we make him out to be liar and his word is not in us. So let's read the same in Telugu. వాక్యపట్న చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచును అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి అద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన మనము అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనం మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధకునిగా చేయు వారగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో హియర్ మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇన్ దిస్ చాప్టర్ 1 వి కెన్ లర్న్ ఫ్రమ్ ఫస్ట్ 1-4 వర్సెస్ ఆఫర్ అన్ ఇంట్రొడక్షన్ describing the John's eyewitness experience with Jesus. So Jesus already existed in the beginning, emphasizing his eternality. The

Mr. John heard, saw and touched Jesus. John testifies about Jesus and the eternal life. So he brings, this message had already been accepted by this letter recipients. From the start, John emphasized fellowship with both the Father and the Son. You know, both are from the beginning and are inseparable. John wrote this letter to make their mutual joy complete. So here, if you see, the main thing, the theme of light and darkness is strongly communicated in the opening chapter. You know, in our life, we do have the light and the darkness. As yesterday in the United Truth, we have discussed Satan will tempt us like anything to enter into the darkness. But we have to stay abide by the word of God so that we can stay in light. So this connects both the creation account in Genesis chapter 1 and 2 as well to the Gospel of John chapter 1. So those who know, if you know the Christ, you know, walk in the light. Those who do not know, walk in darkness. So if you know the Jesus, that Jesus came for us, came for our sins, and he died for our sins, and he risen up on third day for our sins. So my dear brothers, my dear brothers and sisters, if you know that, you know, we are walking in the light. You know, God is light, and in him no darkness at all. No darkness at all. So the believer's goal is to walk in the light as God is the light in order to have fellowship with him. కాబట్టి ప్రేమన ఇగ్నెంట్ రెడ్డి శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే యోహాను గారు మొదటి 4 వచనాలు చూసినట్లయితే అతను తన యొక్క జీవితంలో జరిగిన ఉద్దేశాలను వివరిస్తూ అలాగే తన చూచిన వాటిని అలాగే తను చూచిన దాన్ని అది అలాగే తన చేతులు దేన్నైతే తాకి చూచినో అవన్నీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలైన యోహాను గారు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, తను ప్రభుని యేసుక్రీస్తుని చూశారు, ఆయన్ని తాకి చూశాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తులో గనక మనం ఉన్నట్లయితే నిత్య జీవం మనకి వస్తుందనే విషయాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. చూడండి, కాబట్టి మనము 1-2 వచనాలు చూసుకున్నట్లయితే నిత్య జీవం గురించి కూడా చెప్పారు. ఈ యొక్క విషయాన్ని యోహాను గారు చాలా రూఢిగా, చాలా గట్టిగా తండ్రి అయిన దేవుని గురించి అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, ఒక వాళ్ళ యొక్క బాంధవ్యం గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆది నుంచి ఒకటిగానే ఉన్నారు. ఈ యొక్క భూలోకము సృష్టించక మునుపు నుంచి కూడా ఒకటిగానే ఉన్నారు, సృష్టిస్తున్నప్పుడు కూడా ఒకటిగానే ఉన్నారు. అలాగే ఆయన మనలను ఎలాగైతే తన చేతులతో నిర్మించున్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చీకటి వెలుగు గురించి మాట్లాడారు. చీకటి అనగా ఏంటి, వెలుగు అనగా ఏంటి, చీకటి అనగా అక్కడ చీకటి సంబంధాల గురించి మాట్లాడారు. అలాగే దేవునిలో లేని, అంటే దేవుని యొక్క వాక్యమును ఎరగని వారి గురించి మాట్లాడారు. వాళ్ళు చీకట్లోనే ఉంటారు, కానీ దేవునిని ఎరిగిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు, దేవుని వాక్యాన్ని చేపట్టుకొని నడిచిన వారు ఎలాగ ఉంటారు అంటే వెలుగులో నడిచేవారుగా ఉంటారు, వెలుగులో నడిచేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సోదరులారా, మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని వెలుగులో మనము నడవాలి. వెలుగులో నడిచినట్లయితేనే మన యొక్క జీవితం అనేది ముందుకు ఎలా సాగుతుందో మనకు తెలుస్తుంది. ఒకవేళ చీకట్లో మనం నడిచినట్లయితే మనము ఎలాగ ముందుకు వెళ్తున్నామో అనే విషయాన్ని కూడా మనకు తెలియదు. ఎక్కడ మన ముందు ఏమున్నదో అనేది కూడా మనకి తెలియదు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో అవర్ మెయిన్ థీమ్ హియర్ ఇస్ అథెంటిక్ ఫెలోషిప్ విత్ గాడ్ ఇస్ ఓన్లీ ఓన్లీ

క్రీస్తులం మనము శుద్ధులుగా ఎలాగా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ హావ్ ఏ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వి గోనా కంటిన్యూ దిస్ లెసన్. Our Father in Heaven, thank you Lord for giving us this wonderful opportunity to share the word of God to all our igniters who are listening. Father, please bless each and everyone who are there in the online. Please bless their families. Please bless their congregation. Father, as it is the last day, we have to remember your Son, our King, Jesus Christ, birth, death and resurrection. And we want to take his bread, his body, which reflects as a bread, and his the wine which reflects as his blood. Further, when we take this, we need to examine. Please help us to examine ourselves, and if any sins are there in our hearts, please remove those, and please give us your heart so that we can forgive everyone, so that our sins will be forgiven. Father, please help us and guide us. Father, please help us to remember the Son, Jesus Christ, and help us in giving the contributions so that we can give you wholeheartedly, so that the contribution will be calculated in your kingdom. Father, please bless us and guide us. In Jesus' name we pray. Amen. So, my dear igniters, my dear brothers and sisters, so first, you know, this John chapter 1 was written by the Apostle John to early Christians. So here John emphasized true fellowship, love and assurance. You know, the purpose of this letter is to combat false teaching and to assure believers to the eternal life. So if you see John chapter 1, sorry, 1 John 5:13. 1 John 5:13. I write these things to you who believe in the name of the Son of God, so that you may know that you have eternal life. So here, John's letter says, which is assuring true believers of their salvation. These things refers to the content of, you know, if you see the previous verses, specifically, belief in Christ guarantees salvation. A Christian does not need to guess whether he or she will have eternal life. Those who know God and love others show evidence God's in their life. So here John has been specific regarding how a person can know they have eternal life. This starts with only means of obtaining salvation, which is faith in the Son of God. There is no list of works a person can do to determine eternal life, nor are they are the sins a believer can commit which will cause them to lose it. Ultimately, eternal life is based entirely on whether a person has believed in Jesus Christ, recognizing salvation. However, it is a matter of examining one's life for the kind of signs John has mentioned in his previous letter. So, my dear igniters, my dear brothers and sisters, so we need to be very careful when coming to the concept of eternal life. So eternal life is based entirely on whether a person has believed in Jesus Christ or not, and recognizing the salvation. కాబట్టి ప్రేమైన ఎగ్జిట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఈరోజు మన యొక్క పాఠ్యాంశంలో మొదటగా యోహాను గారు, అపోస్తలైన యోహాను గారు ఈ యొక్క పత్రిక అనేది ఆదిమ సంఘ క్రైస్తవులకి వ్రాసున్నారు. కాబట్టి ఈ యొక్క పత్రికలో మనం చూసుకున్నట్లయితే మనము సహవాసము, క్రీస్తు సహవాసం ఎలా కలిగి ఉండాలి, ఆయన యొక్క ప్రేమని, అలాగే ఆయన మన పట్ల చూపిస్తున్న ఒక నమ్మకాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రిక మొత్తం మనం చూసుకున్నట్లయితే 5 అధ్యాయాల్లో ఇక్కడ యోహాను గారు
దేవుని యొక్క బోధని అపవిత్రపరిచే వాళ్ళ గురించి గట్టిగా చెప్తున్నారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చెడిపే బోధ కూడా ఉంది, అలాగే దేవుని యొక్క వాక్యంని వారికి అనుగుణంగా చెప్పుకునే బోధ ఆదిమ సంఘ క్రైస్తవుల్లోనే ఉంది. అప్పటి నుంచే యోహాను గారు వాళ్ళ గురించి చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళు తప్పుడు సువార్తని ప్రచురించడం మొదలుపెట్టారు, దేవునికి అంగీకారం లేని సువార్తని. అలాగే ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలలో లేని ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు ప్రచురించడం మొదలుపెట్టారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యోహాను అపొస్తలైన యోహాను గారు మనకి నిత్య జీవం గురించి చాలా గట్టిగా రూఢిగా నమ్మకంగా చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే 5:13 చూసుకున్నట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 5:13, దేవుని కుమారుని నా ముందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని కుమారుని నా ముందు విశ్వాసం ఉంచి మీరు. కాబట్టి మనం ఎవరి అందు విశ్వాసం ఉంచాలి? మనం ఎవరి అందు నమ్మకం కలిగి ఉండాలి? దేవుని కుమారుని నామమున. ఇక్కడ దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమందు మనం విశ్వాసం ఉంచితే మనకి నిత్య జీవము కలదని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క నిత్య జీవము, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితానికి గురి ఏంటంటే ఈ యొక్క నిత్య జీవానికి మనము వెళ్ళాలనుకోవడమే అంతే కదా. దేవుని యొక్క వాక్యం మనకి ఇలా చక్కగా వివరిస్తుంది. కాబట్టి ఇక్కడ యోహాను గారు మొదటగా ఈ యొక్క నిత్య జీవం గురించి ప్రస్తావిస్తూ మనిషి యొక్క జీవిత అర్థం ఏంటి అంటే మనము రక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని కుమారుడు అని మనం నమ్మి బాప్తిసం తీసుకొని ఆయనలో గనక మనం ఉన్నట్లయితే ఆ యొక్క నిత్య జీవం నాకు వారసులు అవుతామని సెలవిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఈ యొక్క నిత్య జీవము ఎలాగ ఉంటుందంటే మన యొక్క జీవితం అంటే ఒకరి జీవితాన్ని అంటే ఇప్పుడు మనం చేసే ప్రార్థన మన యొక్క ఆత్మల కొరకు మనం చేసుకుంటాం, మన యొక్క ఆత్మరక్షణ కొరకు మనం చేసుకుంటాం. అంతేకాని మన యొక్క మనము ఇతరులని దేవునిలోకి నడిపించే వారంగా ఉంటాము. అలాగే బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళని దేవునిలోకి నడిపించి దేవుని యొక్క సువార్తను చెప్పేవారుగా ఉంటాము. కానీ ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము చూస్తూ ఇంకా క్లుప్తంగా మనము చూద్దాం. సో విల్ గో హియర్ ద సెకండ్ థింగ్ విచ్ వీ కెన్ లర్న్ ఈస్ ద ఓడ్ ఆఫ్ లైఫ్ మేనిఫెస్టెడ్. ఫెలోషిప్ బిగిన్స్ విత్ క్రైస్ట్. ఇఫ్ యు సీ ద ఫస్ట్ వర్స్ that which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked at, our hands have touched, this we proclaim concerning the word of life. So here we can see the Jesus is the eternal Christ. Apostle John echoes the gospel of John 1:1 and Genesis 1:1. If you see Genesis chapter 1:1, in the beginning God created the heavens and the earth. So here, if you see, here they are proclaiming the word of life. So the word of life, you know, the anything which comes out of the word of God is alive. So John here, he says Christ is eternal, and you know, and it and also the divine of Jesus Christ. So here the divinity plays a crucial role.
So here, if you see the eyewitness testimony of John, he says in the first verse, John saw, touched and heard Jesus. He emphasized the real humanity and the divinity of Jesus. If you see Hebrews chapter 2 verse 14. Hebrews chapter 2 verse 14. Since the children have flesh and blood, he too shared in their humanity, so that by his death he might break the power of him who holds the power of death, that is the devil. So here, if we observe closely, if you see, Satan is referred to here as a wielding the power of death, which follows from him, his role in the fall. It was Satan who tempted man to sin. If you see Genesis chapter 3 verse 1 to 7. And Satan who continues to tempt men and women today. Following the temptation leads to both physical and spiritual death. If you see Romans chapter 6 verse 23. For the wages of sin is death. So my dear Ignatius, my dear brothers and sisters, sin rather than make us its slaves. So it will make us the slaves of Satan. So we have to be very careful. The same, John chapter 1 verse 14. John chapter 1. John chapter 1 verse 14. The Word became flesh and made His dwelling among us. We have sent His glory, the glory of the one and only Son, who came from the Father, full grace and truth. So, my dear Ignatius, my dear brothers and sisters, so here we can see the eyewitness of John. So finally, our faith is rooted in a real God. And the true fellowship starts by believing in Jesus Christ. కాబట్టి ప్రియమైన ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూసుకున్నట్లయితే ఆది నుంచి ఇక్కడ మనం చూడవచ్చు, ఆది నుండి ఏది ఉండెనో, ఏది ఇక్కడ మనం చూసినట్టు ఆది నుండి ఏది ఉండేనో అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఈ యొక్క మాట ఆది నుండి అనే మాట మనం చూసుకున్నట్లయితే ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలో తండ్రి అయిన దేవుడు ఈ భూమి ఆకాశం సృజించే ముందు ఆది నుండి వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని, అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు వారు కూడా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనము చూడవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏది విన్నారో అనే విషయాన్ని మనము ఇక్కడ మనం చూడవచ్చు. సో కాబట్టి ఇక్కడ మొదటి వచనంలో చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తులో కనుక మనం ఉంటే నిత్య జీవం మనకి ఖచ్చితంగా లభిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే రెండో విషయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, యోహాన్ గారు సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళు ఏది విన్నారు, ఏది చూశారు, ఏది నిదానించి కనుగొన్నారు. కాబట్టి వాళ్ళు చూసిన దాటిని విన్న దాటిని తాకిన వాటిని మనకు చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఐ విట్నెస్ అంటే వాళ్ళు కన్నులారా చూచని చెప్తున్నారు. వాళ్ళ కన్నులారా చూచినవి చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మనము దేవునిలో మనం ఉన్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తులో కనుక మనం ఉన్నట్లయితే మనలో క్షమాగుణం ఉంటుంది, అలాగే ఇతరులకి సహాయం చేసే గుణం కూడా ఉంటుంది. హెబ్రిల్ రాసిన పత్రిక 2:14 చూసుకున్నట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క
బలము గల వాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములతో పాలువాడాయను. కాబట్టి ఇక్కడ ప్రభువని యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ యొక్క సాతాను యొక్క ఊరిలో నుంచి ఎలాగైతే తప్పించుకున్నాడు, ఆయన రక్త మాంసాలతో ఈ యొక్క లోకానికి వచ్చాడు. అంటే మనకి మాదిరిగా ఉండటానికి వచ్చాడు. కాబట్టి ఎలాగైతే ప్రభువని యేసుక్రీస్తు వారు అలాగా ఉన్నారో మనము కూడా దేవునిలో నమ్మకంగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాతాను యొక్క బలాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సాతాను గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాతాను మొదటగా అవ్వ ఆదాముని మోసం చేసింది. అలాగే ఎలా ఆది నుంచి కూడా ఆ సాతాను మోసం చేస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా మన యొక్క సహోదరి సహోదరులను కూడా మోసపరచడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు అనగా మనల్ని ఆ యొక్క నిత్యరాజ్యం నుంచి కోల్పోయి అలాగే నిత్య నరకంలోకి మనల్ని చేర్చుకోవాలని ఆ యొక్క సాతాను యొక్క కోరిక అభిలాష అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాన్ విల్ కంటిన్యూ టు టెంప్ట్ అస్. మనల్ని సాతాను అనేది టెంప్ట్ చేస్తానే ఉంటుంది. కాబట్టి మనము దేవునిలో కనుక ఉన్నట్లయితే, ఆయన వెలుగులో నడిచినట్లయితే మనకి నిత్యరాజ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మనము ఆ యొక్క సాతాను వలలో పడినట్లయితే, అలాగే సాతాను యొక్క ఉచితంగా కనుక మనకు పడినట్లయితే మనకి శారీరకంగాను అలాగే ఆత్మీయ మరణం తథ్యమని తెలియజేస్తున్నాం. రోమీ రాసిన పత్రిక 6:23 ఏల అనగా పాపం వలన వచ్చే జీతం మరణము. కాబట్టి పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. అది ఆత్మీయంగాను శారీరకంగాను రెండిటికి. అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాన్సువార్త 1:14 మనం గమనించినట్లయితే ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది. ఎప్పుడైతే మనం ఆయన యొక్క మహిమను కనుగొంటామో, దేవునిలో కనుక మనం ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనలను ఆయన యొక్క రాజ్యంలో చేర్చుకునే వారుగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనము ఆయనతో సావాసులమై ఉంటాము. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ బై సెయింగ్, యు నో, ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ వన్ అనదర్. సో దట్ యు ఆల్సో మస్ట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్. సో ఫెలోషిప్ విత్ బిలీవర్స్ ఇస్ టైడ్ టు ఫెలోషిప్ విత్ ఫాదర్ అండ్ సన్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ సోషల్ కనెక్షన్, బట్ యు నో, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ యూనియన్. ఇఫ్ యు సీ Acts chapter 2 verse 42, the devotees themselves to the apostles teaching and to fellowship, to breaking up the bread and to prayer. So here if you see, you know, they had this fellowship. So here the fellowship with the early Christians, we can see, so they were united and they were entering into the God's kingdom. They were expanding the Christianity, they were expanding the word of God, and they're expanding the gospel, and they're sharing the word of God. So my dear Ignatius, my dear brothers and sisters, so we need to have fellowship with one another, and we as a children of God, as a Christians, and we need to cultivating the fellowship that flows from the Christ. You know, disunity often reveals disconnection from God. So my dear Ignatius, my dear brothers and sisters, you know, we have to be very careful. Kabatti priyamaina devuni biddalara,
మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో అంటుకట్టుబడి ఆయనతో నడిచే వారంగా ఉండాలి. కాబట్టి ఎలాగైతే వాళ్ళు అపొస్తల కార్యములు 2:42 మనం చూసుకున్నట్లయితే ఎలాగైతే వీరు అపోస్తల బోధ ఎందను, సహవాసం ఎందను, రొట్టె విరుచు ఎందను, ప్రార్థన చేయటం ఎందును ఎడతెక్క ఉండేది. కాబట్టి ఎలాగైతే ఆత్మసంగా క్రైస్తవులు సహవాసం కలిగి ఉన్నారో మనం కూడా అట్టి సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే దేవునితో మనము సహవాసం కలిగిన వారంగా ఉంటాము. కాబట్టి మనం ఏదో పైగా నటన కలిగి ఆ యొక్క సంఘస్థులు మన యొక్క తోటి సంఘస్థులను కానీ సహోదరి సోదరులను కానీ మనం దూరం పెట్టినట్లయితే మనము దేవునితో ఉండే సహవాసాన్ని కూడా మనము దూరం పెట్టే వారం అవుతాము. కాబట్టి మనము మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎలాగంటే మనం నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? ఒకవేళ దేవునితో సహవాసం కలిగి కనుక మనం లేకపోయినట్లయితే దేవునికి మనము దూరస్థలమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. చివరిగా మనము 8:10 మనం గమనించినట్లయితే ఇక్కడ మన పాపముల విషయమై మనం పాపం లేని వారు చెప్పుకుని వెళ్ళాల, మనల్ని మనమే మోసిపెచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు. కాబట్టి మనలో సత్యం ఉండదు. మనము నిజాయితీగా మన యొక్క పాపములు దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే దేవుడు వాటిని క్షమించేవారిగా ఉన్నాడు. కాబట్టి రోమీయుల పత్రిక 3:23 చెప్తా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. ఒకవేళ నీలో పాపము లేదని నువ్వు అనుకున్నట్లయితే మనము దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం. కాబట్టి మనము మన యొక్క పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం అంటే దేవునితో మనము నిబంధన చేసుకొని ఆ యొక్క పాపముల జోలికి మనము వెళ్ళకూడదు. ఒక్కసారి మనం నిబంధన చేసుకున్నాము అంటే దేవునిలో మనము ఉండాలి. దేవునిలో విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మనము దేవునిలో దేవునితో సహవాసం కలిగి దేవునిలో అంటుకట్టుబడి ఉంటే మనము సాతాను యొక్క శోధనలను ఎదిరించి ఆయన యొక్క రాజ్యంలో మనము నివాసులుగా ఉంటాము. సో మై డియర్ ఇగ్నేటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. ఇఫ్ యు సీ వర్స్ 8-10, ఇఫ్ యు సే వి హ్యావ్ నో సిన్, వి డిసీవ్ అవర్ సెల్వ్స్. యు నో డినైల్ ఆఫ్ సిన్ ఇస్ డేంజరస్. ఇఫ్ యు సీ రోమన్స్ చాప్టర్ 3:23, ఎవరి వన్ సిన్స్. If you say and if you claim that you are sinless, you know, you are calling the God as a liar. So, you know, confession brings forgiveness and cleansing. If we confess, you know, we are making agreement with God about our sin. You know, God is faithful and keeps promise, and just because of Christ's sacrifice. You know, there are 3 vital truths. 1, God forgives, He removes guilt. God cleanses us, He purifies from the sin. God remains faithful, He does not revoke His love. So here, my dear Ignatius, my dear brothers and sisters, confession should be daily and sincere and specific. Do not justify or minimize the sin. Bring it to the cross. So my dear Ignatius, my dear brothers and sisters, finally I would like to conclude by saying, walking daily in the light. You know, we need to have fellowship, joy, truth, confession and cleansing. So my dear Ignatius, my dear brothers and sisters, please, we need to examine our walk. Are we walking in the light? And we need to examine ourselves daily, confess and do we have a connection with the God? Let the joy of salvation overflow in our life and relationships. Like as I said, we have to do Psalms chapter 139, 23-24, search me, O God. So God will definitely help you, and God will definitely cleanse our sins. So thank you so much, my dear Ignatius, for your great hearts, and thank you so much for your great love and comments, and may God continue to bless you all. Until see you next week. Thank you and amen.